గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ స్వస్తితః. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. గణే నారాయణే రుద్రే అంబికే భాస్కరే తథా భిన్న భిన్న నకర్తవ్యం పంచదేవ నమస్తుతే. లేఖలే జస్య.